కృష్ణ కృష్ణ బోల్నాలాయి పడగైనా హైమోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మంత్ర పరదా కోలా భవజాల పారి జానే కృష్ణ

కృష్ణ బంద బందై ప్రాణ మేరో జావో ప్రాణ మేరు ఉడి జావో దివ్య ధామ మహా

0: ఉన కృష్ణ ఉన ప్రభు హత్మ సమావు భవ జల దేశీ మలై పార లగావు భవ జలామా పడేకు మ దుఃఖీలాయి కైలే దర్శన దిని హోలా ప్యార ప్రభు ఆయి నారాయణ ఈ దర్శన దిను హోసి
1: ఏ హమ్లై పని

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సుత సైత క